0: ఫుట్బాలయం హడ్డియ పస్సార్ ఫురుంగే మునాసబతుగా బాబా డైమండ్ జూబ్లీ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్
1: జూన్ నౌ ఏకతున్ దిహేక గదొడ రస్మి దనుగ
0: దివహి రాజ్య
1: బంగ్లాదేశ్
0: పాకిస్తాన్
1: అది ఆఫ్ఘనిస్తాన్ వాదుగా మిట్ ద టీవీఎం ఎస్ టీవీ అది దివి రాజ్య గడు వగుతుం గెనస్తేనే
0: జూన్ ఎవ్వన దుహు హవీరు బంగ్లాదేశ్ పాకిస్తాన్
1: జూన్ ఎవ్వన దుహ గరేగండు దివహి రాజ్య ఆఫ్ఘనిస్తాన్
0: జూన్ హతరువన దుహుగి హవీరు దివహి రాజ్య పాకిస్తాన్
1: జూన్ హతరువన దుహుగి రేగండు ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్
0: జూన్ హైవన దుహుగి హవీరు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్
1: జూన్ హైవన దుహుగి రేగండు బంగ్లాదేశ్ దివహి రాజ్య
0: జూన్ దివహన దుహుగి రే ఫైనల్ మ్యాచ్
1: ఫైనల్ మ్యాచ్ గబదు పురాణి ఎన్నె గిన పాయింట్ హోదా దేతి
0: దివహి ఫుట్బాల్ ఏ హత్య పసార్ ఫురుం గుణాసబతు గబాపా డైమండ్ జూబ్లీ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్
1: దివహి గౌమే టీమ సాబస్ సినిమా దండు ఫురాల మాహిం
0: దివహి గౌమే టీమ సాబస్ సినిమా దండు ఫురాల మాహిం
2: మీ రాఫిత్ రమీజా.

ట్రేసీ చెప్పన్గే ఫాస్ట్గా మీ లవయ్యకి ఏర్విస్ మిహార్విస్ లవేక మక్బూల్కమ బదిలిన్న అన్న లవే మీ లవయ్యకి నవార్జతేక అడ్డిహ అవ్వ నహరు ట్రేసీ చెప్పన్ లియ ఎన కియాఫా లవే మీ లవేగ మీ కియాదిని ఫగీరుకము సలామే ఉమ్మకురా ఉమ్మీద దిరియుళం బదల్ కుర్మకురా మసక్కత్కే వాహకా.

0: ఫుట్బాల్య హైద్య పస్సార్ ఫురుంగి మునాసబతుగా బాబా డైమండ్ జూబ్లీ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్
1: జూన్ నౌ ఏకకుం దిహేక గదొడు రస్మి దనుగ
0: దివహి రాజ్య
1: బంగ్లాదేశ్
0: పాకిస్తాన్
1: అది ఆఫ్ఘనిస్తాన్ వాదుగ్రా మిక్త టీవీఎం ఎస్ టీవీ అది దివి రాజ్య గడు వగుతుం గెనిస్తే
0: జూన్ ఎవ్వన దుహు హవీరు బంగ్లాదేశ్ పాకిస్తాన్
1: జూన్ ఎవ్వన దుహగ రేగండు దివహి రాజ్య ఆఫ్ఘనిస్తాన్
0: జూన్ హతరువన దుహుగి హవీరు దివహి రాజ్య పాకిస్తాన్
1: జూన్ హతరువన దుహగ రేగండు ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్
0: జూన్ హైవన దుహుగి హవీరు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్
1: జూన్ హైవన దుహగ రేగండు బంగ్లాదేశ్ దివహి రాజ్య
0: జూన్ దివహన దుహగరే ఫైనల్ మ్యాచ్
1: ఫైనల్ మ్యాచ్ గబదు పురాణి ఎమ్మె గిన పాయింట్ హోదా దేతి
0: దివహి ఫుట్బాల్ హైతి ఫసార్ ఫురుం గ మునాసబతు గబాపా డైమండ్ జూబ్లీ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్
1: దివే గౌమి టీమ సాబస్ సినిమా దండు ఫురాల మాహిక
0: దివే గౌమి టీమ సాబస్ సినిమా దండు ఫురాల మాహిక
2: మీ ఫాలిం.

0: ఫుట్బాల్ హైద్య పస్సార్పురం కి మునాసబతుగా బాబా డైమండ్ జూబ్లీ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్
1: జూన్ మౌక్ ఏక కుంది హేక గదొడు రస్మి దనుక
0: దివే హిరాజ్య
1: బంగ్లాదేశ్
0: పాకిస్తాన్
1: అది అఫ్ఘనిస్తాన్ వాదుగ్రా మిత్త టీవీఎం ఎస్ టీవీ అది దివి రాజ్య గడు వగుతుం గెనస్తే
0: జూన్ ఎవ్వన దుహు హవీరు బంగ్లాదేశ్ పాకిస్తాన్
1: జూన్ ఎవ్వన దుహు రేగండు దివే రాజ్య అఫ్ఘనిస్తాన్
0: ಜೂನ್ ಹತ್ತರವನ ದೋಹುಗೆ ಹವೀರು ದಿವಹಿರಾಜ್ ಪಾಕಿಸ್ತಾನ್
1: ಜೂನ್ ಹತ್ತರವನ ದೋಹಗೆ ರೇಗಡು ಅಫ್ಘಾನಿಸ್ತಾನ್ ಬಾಂಗ್ಲಾದೇಶ್
0: ಜೂನ್ ಹೆಬ್ಬನ ದೋಹುಗೆ ಹವೀರು ಅಫ್ಘಾನಿಸ್ತಾನ್ ಪಾಕಿಸ್ತಾನ್
1: ಜೂನ್ ಹೆಬ್ಬನ ದೋಹಗೆ ರೇಗಡು ಬಾಂಗ್ಲಾದೇಶ್ ದಿವಹಿರಾಜ್
0: ಜೂನ್ ದಿಹವನ ದೋಹುಗೆ ರೇ ಫೈನಲ್ ಮ್ಯಾಚ್
1: ಫೈನಲ್ ಮ್ಯಾಚ್ ಗಬದು ಪುರಾಣಿ ಎಮ್ಮೆ ಗಿನ ಪಾಯಿಂಟ್ ಹೋದಾ ದೇತಿ
0: ದಿವಹಿ ಫುಟ್ಬಾಲ್ ಹೈದ್ಯ ಪಸ್ಸಾರ್ಪುರಂ ಗೆ ಮುನಾಸಬತು ಬಾಬಾ ಡೈಮಂಡ್ ಜೂಬ್ಲಿ ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್ ಫುಟ್ಬಾಲ್ ಟೂರ್ನಮೆಂಟ್
1: ದಿವೆ ಕೌಮಿ ಟೀಮ ಸಾಬಸ್ ದಿನಮ ದಂಡು ಫುರಾಲ ಮಾಹಿ
0: ದಿವೆ ಕೌಮಿ ಟೀಮ ಸಾಬಸ್ ದಿನಮ ದಂಡು ಫುರಾಲ ಮಾಹಿ
2: ನುವದಿ ಏಕೆ ಮೆಗಾಹರ್ಟ್ಸ್ ದಿವೆ ಎಫ್ಎಂ ಅಬದುಸ್ ಎಂ ಮೆಗಾತುಗಾ

ఫహే ఎవరెం మదుం హే హుషికమే, అది ఎవరెం గినైం రో హుషికమే, ఎయి ఎవరెం హోదా ఉన అమల్ తొగే జజాయ్ గతుగయే.

ఎవరింగి తెరేం బైగ్ గాత అల్లోహ్ ఖలీఫాన్ అంబ్రా ఫును వాఫినమ అది ఎవరింగ్ హంగురామ నుకుతుమ ఇజ్నంగ్ ఇది ఖలీఫాన్ దన్న వాఫినమ ఫహె ఖలీఫాన్ విదాల్ వాషి ద్వహకు స్థిబామిహుం తిమం ఖలీఫానా ఎకుగా హంగురామయ నుకుమిగన్ నువానే అది తిమం ఖలీఫానా ఎకుగా త్యబామిహుం దుష్మనకా హంగురామ కొగ్గిన్ వానే హమ కశ్వరుం ఫురుతమ ఫహర్విస్ హంగురామ నుగుస్తిమ్మ త్యబామిహుం రుహుణీముయ్ దింవిస్ హంగురామ నుగుస్ ఫస్జిహి తిబే మీహున్ నాయకు త్యబామిహుం తిబేషే.

0: ఫుట్బాలే హద్య ఫస్సార్ ఫురుంగి మునాసబతుగా బాబా డైమండ్ జుబ్లి ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్
1: జూన్ నౌ ఏకకుం దిహేక గదొడు రస్మి దనుగ
0: దివహి రాజ్య
1: బంగ్లాదేశ్
0: పాకిస్తాన్
1: అది ఆఫ్ఘనిస్తాన్ వాదుగ్రా మిక్త టీవీఎం ఎస్ టీవీ అది దివి రాజ్య గడు వగుతుంగ నిస్తేనే
0: జూన్ ఎవ్వన దుహు హవీరు బంగ్లాదేశ్ పాకిస్తాన్
1: జూన్ ఎవ్వన దుహ రేగండు దివహి రాజ్య ఆఫ్ఘనిస్తాన్
0: జూన్ హతరవన దుహుగి హవీరు దివహి రాజ్య పాకిస్తాన్
1: జూన్ హతరవన దుహ గరేగండు ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్
0: జూన్ హైవన దుహుగి హవీరు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్
1: జూన్ హైవన దుహ గరేగండు బంగ్లాదేశ్ దివహి రాజ్య
0: జూన్ దివహన దుహ గరే ఫైనల్ మ్యాచ్
1: ఫైనల్ మ్యాచ్ గబద పురాణి ఎన్ మెగిన పాయింట్ హోదా దేతి
0: దివహి ఫుట్బాలే హద్య ఫసార్ ఫురుం గ మునాసబతు గ బాబా డైమండ్ జుబ్లి ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్
1: దివహి గౌమే టీమ సాబస్ దినమ దండు ఫురాల మాహి
0: దివహి గౌమే టీమ సాబస్ దినమ దండు ఫురాల మాహి
2: Nuodihe eke megahertz, Divehi FM. Nuodihe eke megahertz, Divehi FM.

0: ఎవాహక. ఎవాహక
1: లోయపకి దెమియకు ఏకకు అణకకట్టక అమిల్ల నఫ్సు హుళువాలా తిరియుళుముకు ఏవరుగ ఏకుగ ఫ్యాతిలు సాపిత్కురం ఫషా హిసాబుం ఉఫెదేవరం మడుమాథిరి నమవిస్ ఫుంగిహు సాసే. మీ ఏకకు అణకకం ఇతుబారుకో దునియేగి హలబొలికముగే తేరేం హితం హమజహొల్లిబే అమాం బందరే. ఏ నమవిస్ మీ గుళుమకి నాజుకు ఎచ్చే దెమిహుంగె దెమెదుగొన్న మొఆమలాత్తకం హురస్సెడి హీతుకి హాగీకి వాహకతం హిస్సానుకొం హిఫాట్టం ఫెషుమున్ లోబీగె తెరియ నూతనవస్కం వేరివే. వగుతు ఫాయిత్వముం దావరక మీ హిమేంకం షకువాయ బదల్వే ఏకకు అణకకం ఉన్న గ్యాక్కం ఫుహెవి బదల్వని హింగమణు జహుమా. మొఆమలా కురుముగ దిమావా కుం హీతకకి గుళుంత మడుమడుం హలాకు కొల్లా హతియారే. లోబి నెతిగెందని కుల్లియ కన్ను ఏ కురిం ఎమ్మె గ్యాక్కుం ఒళును మీహాయకి బీరట్టేయి అది ఏనా దక్కా వాహక ఫహుం నువా మిహిక బదల్ వెజ్జకం ఇహుసాస్వా హిసాబుం. మీ వాహకేకి అసల్ మైహా అది సహురాగె వాహకే. వాహక లియోని సీనితతు సమ్ము ముతహర్ ఇబ్రాహిం ముత వాహకే హుంతేరిన హుషాళాదేని ఐషత్ నైమా కుడు